ఇస్తల కొత్త ప్రొఫెషనల్ ప్లేస్ ప్లమికి మీటింగ్ ట్రైనింగ్ ఓ వర్క్షాప్ లయు VBTC కతన్ మోడర్న్ కాన్ఫరెన్స్ రూమ్ వి యూస్ ఆఫ్ ఎ రెంటల్ ఎయిర్ కండిషన్ కంఫర్టబుల్ సీటింగ్ ఆడియో విజువల్ ఎక్విప్మెంట్స్ ఫర్ ఎవ్రీ సంథింగ్ వి యు నీడ్ దేమ్ ఇస్తాప్లో వన్ ప్లేస్ నో మోర్ యు గాట్ మార్నింగ్ టీ ట్రాపికల్ లంచ్ ఫర్ ఆఫ్టర్నూన్ టీ స్పోర్ట్స్ మీటింగ్ లయు ఎమ్ ఇస్తాప్లో ఫుల్ డే ఎమ్ ఇస్ట్రెట్ ప్లమికి ఆల్ కతన్ మీటింగ్ సెమినార్ ప్రెజెంటేషన్ ఫర్ కార్పొరేట్ మీటింగ్ మేక్ ఎ బుకింగ్ లయు నౌ యా లక్ 22999 ఓ విజిట్ మివ్లా VBTC కాన్ఫరెన్స్ రూమ్ హైయర్ ప్రొఫెషనల్ రిలయబుల్ ఫర్ స్ట్రెట్ లో హార్డ్ నో పోర్ట్ ఫిలర్